0: చెప్పగలిగే కాగమాజ మినిస్ట్రీ నబా సోమనేతి కబన్ కబ్నె సెక్రటరి నబా సోమనేతి కబ్ సోమనేతి కితిని గవలి నువేగే ఎంగ్ సుబిలి సుకే తెర్తెరెం కెమేతి కొండో జనే కబ్నె సెక్రటరి నబా సోమనేతి జూలియాస్ మిగోసో గంబా ఒలేత తాతే కితియాక్ తగ మషిని షేగే జైతే ఎలు బుచక్ తమన్నా గెంగే అపగల్ లగెంగే అక్సమక్ సోగలే కో ఇచి సుబిలి షేగే పగల్ సోమగ తమ గెంగే ఎంగ్ కౌంటి తోగల్ అర్తమక్ సబై ఎంగ్ కెమేతే ఒలే కొంగలాలి ఎంగ్ సుగులి తనతన బ కెన్యాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కొమ్మా మిగోసో గంబా గొలి తక్కిన్ తక్కిన్ బా తెదు తినాతగి కొగే గెరగలే కన్యోరే పరైండ నెగరగే గిప్సో మనీ నకే తోలే చేతిన గెవలి నుగే కౌ అలాగే ఎంగే ఎమేతె చెగి గొత స్టై సో మనే తం ఉమైనే గొలి నాలు కే చిగిలి చేతె అసగబేతె గే నై మగు తగే చబో గిప్సో మనీ నకే చేతిన గెవలు తగే ఎంగే ఎమేతోలే నాతగి కొ చిగిలి చేతె నే నమగే అక్సుగులి సకి బా సీనియర్ స్కూల్స్ చెగి గి చక్త సో మనే తె నే బా ముక్సో నతే తె అగోయి Polisi ke coba parade.
1: The face of inclusion in Kenya is changing. Increasingly, learners with disabilities are enrolling in regular public schools and our inclusive education program. I direct the institute to work closely with all learning institutions of special needs so that every learner is provided with assistive devices at the ratio of 1:1. This important exercise will help identify learners requiring assistive devices and technologies in different schools and learning institutions. The information gathered will enable the ministry through KISE to plan more effectively, allocate resources equitably, and ensure that every learner receives support that is appropriate to their individual needs.
2: Touch FM to get up calling.
0: Encounter nabo kerejo ko yagi takinge eleven isyetano nabo kini double objective tamakte sabay ko kagajer. Counter na kagajer county commissioner encounter nabo kerejo Ali Omar pik jababoro ra ko testa ko bar galiete aktegista ni tinyege enge kwenut anani enge takwege tool jabo. Kaunti na tabo Kericho agemete komogol kinyorgan dablo goyo jukubon kipkiru yagon
3: kai noise gp ga bro amaren komastane bolondia ne gole kogote tepongonu tiga kuruti jukumose keterte kaunti no son asigo tigon ago cherpi ga bro ago bamni ndap kaliet enga satane gi chinga yi chingse tamatia ne basabe ten kapchi akpongonu tiga pandap ta chipo emet
4: na ile kitu na wazi tunataka amani tuseme tunataka nini tunataka amani. Kwa hivyo hapa Kericho yote tutakuwa na mikakati ya kuzunguka Kericho yote na tutakuta kila mtu ili tukae chini tuongee mambo ya amani.
3: Kaje rene kasarota na mar parnotiga imoni goistange ka kwuti chigibenga tutik neune agomete chigitya fisega kaliete kosip ore ne banga tutik ka ore te ne baka igrinda asene te nemuch ko bitenga sasene imuch ka bit terchine tan ko kapite nyaskita bore
4: kama ni boda boda mtu amegonga gari unakuta gari inachomwa. Tuache sheria ichukue mkondo wake. Recently I saw something hapa Londiani, gari iligonga mtu wa msijini wa bodaboda na ikaekwa kibiriti. Why do we take law into our hands? Vijana tuache hiyo.
3: Kaiti gwan kora parnotigap imo anwisto enge paisieta apkrichi gapo utotita mayu ekimayono tine namne enewiji chameta apkene waporta apchi ak pangano utik chibatai.
4: Na tuache mambo ya kutumia miadarati na pombe. Tukue compost ili tuone vile tunaweza kusailika.
3: Ganda kaipo oru kaime tapke omara kopa alagene sigichi gometichi konetike sulisike terte gotiga lago kwanke kukasam kola sigicho tona. Kwekike paisi enyuane po gotigona.
4: Wazazi wengi wamewachia walimu majukumu ya uzazi. Let us take our responsibility kama wazazi tuwachunge hawa watoto.
3: Arifu utichirita chefembo chuga ap emet. Kongeten ko masana walon diani kai nyon ko kepkero yakon
0: dongai misang kepkero yakon na ga goite let lo ga pemete jaga itwe jeng karo netna tan ba pitu tabrani kasarta ne ginyuru logo ibege chata jaba mangare te ngule studio
5: chu ko logo jaga mangaret enta jfm
6: Atinye kamangunet ole miten komye itagat kosoritab Touch FM en lukuikab mungaret. Kainenyun ko Kilbat Kurgat. Takokeni kabotikab miwek en kasarta negoi kit nekitet kiyakta lewenishetab bod nebo kibagenge noton bo miwek en kit nekiyakta kapkirwok nebo Kakamega kiyai lewenishonoton kosibkei ak kesit nemiten kapkirwok kobo kibagenge noton. Akot kou noton koboru kaimetab kei kabotik kosibkei ak noton en kit nemwoe kole koweki konyeetab boisiet en kompuni noton bo miwek.
7: We're now going to the streets openly.
8: Yes,
7: we have
8: yes.
7: nothing to hide. Yeah. We have nothing to hide. The courts are playing games with us.
8: Yes.
7: Those who are filing the documents are not even farmers.
8: They
7: cannot even prove to court that they have delivered cane from such and such a factory.
8: Yes.
7: And we want to know if the millers are playing games with us because they want to import sugar, they are going to meet with us head on.
9: Listen, Faker. Farmers, naangalia nyinyi.